0: శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య నామస్మరణతో ఈ పవిత్రమైన ఉదయానికి శుభ గడియాలకు స్వాగతం. ఆకాశమంతా ఆధ్యాత్మికత నిండిపోయిన వేళ భక్తుల హృదయాలన్నీ ఒక్కటే స్వామివారి సన్నిధికి చేరిన వేళ గోవింద గోవింద అనే నామస్మరణతో మారు మోగుతున్న ఈ పవిత్ర ప్రాంగణం నుండి మనం మీ ముందుకు తీసుకొస్తున్నాం మంగళ చరణం అన్న కార్యక్రమం. ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని ఇక ముందుకు తీసుకెళ్లేందుకు మా అక్క ఆర్జే వందన గారు సిద్ధంగా ఉన్నారు. వందన గారు, స్వామివారి సన్నిధి నుండి ఈ మంగళ గడియాలను మీరు కొనసాగించండి.
1: వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. అయితే శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ సిద్ధంగా లెస్కాలియే శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మారిషస్ తెలుగు మహాసభ 53వ శాఖ నుంచి సిద్ధంగా భజన మాల అనేది జరుపుకుంటున్నారు. ఇక్కడ అయితే సిద్ధంగా ఉంటున్నాం స్వామివారి సన్నిధిలో పాడుతూ అలంకరిస్తూ భజనాలతో స్వామివారి దర్శనం చేస్తూ మన మంగళాచరం అనే తెలుగు కార్యక్రమం సిద్ధంగా జరుగుతున్నది లెస్కాలియే శ్రీ వెంకటేశ్వర దేవస్థానం నుంచి.

ఇంకొకసారి గుర్తించుకోండి శ్రోతలరా, మంగళాచరణ్ అనే తెలుగు కార్యక్రమం విశేషంగా రాబోయే శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా దేశమంతట ఈ భాద్రపదం మాసం ఎంతో తయారులు చేస్తున్నారు మన వ్రతం పాటించడం.

0: సురక్షితంగా ఉంచుకోవాలని స్వామివారి కటాక్షంతో ఈ 40 రోజుల వ్రతం పాటిస్తూ మా నమ్మకం ఉంటుంది. అయితే శ్రోతలారా, మన ఈ విశేషమైన తెలుగు కార్యక్రమం మంగళాచరణ్ అనే విశేషమైన తెలుగు కార్యక్రమం ప్రసారం అవుతున్నది లెస్కాలియే శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మారిషస్ తెలుగు మహాసభ 53 శాఖ. ఇక్కడ భక్తులు సిద్ధంగా ఉంటున్నారు. మన మధ్యలో ఉంటారు కేశ్రాజ్ పొల్య గారు, మారిషస్ తెలుగు మహాసభ ప్రోగ్రామ్ ఆర్గనైజర్ ఇక్కడ ఉంటారు. అయితే శ్రోతలరా, పదండి విందాం కొన్ని మాటలు శ్రీ కేశ్రాజ్ పొల్య గారి నుంచి.
1: సభలకు నమస్కారం. మారిషస్ తెలుగు మహాసభ తరఫున మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత దీక్ష మహోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత దీక్ష మహోత్సవం యాక్టివిటీస్ ప్రారంభం అవుతున్నది. ఈ సందర్భంగా మారిషస్లో 3 ప్రదేశాలలో భజనమాల జరుగుతున్నాయి. మన తెలుగు సంప్రదాయాలకు భక్తిభావాను మన కమ్యూనిటీ అందరితో కలిసి నిలబెట్టుకోవడం మాకు ఎంతో గర్వంగా ఉంది. మారిషస్ తెలుగు మహాసభ తరఫున మీ అందరినీ సెప్టెంబర్ 12 జరగబోయే మన నేషనల్ కన్న కార్యక్రమానికి, అలా డిసెంబర్ 13 జరగబోయే మన వార్షిక శ్రీ వెంకటేశ్వర స్వామి పూజకు ఆహ్వానిస్తున్నాం. ఈ సందర్భంగా ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక మరి సాంస్కృతిక కార్యక్రమాలను మన శాఖలలో జరుగుతున్నాయి. ఎక్కడ ఎప్పుడు పూజలు మరియు కార్యక్రమాలు ఉన్నాయో మన సోషల్ మీడియా పేజెస్లో పబ్లిష్ చేసిన క్యాలెండర్లో మీరు చూడవచ్చు. చివరిగా అక్టోబర్ 7 మారిషస్ తెలుగు మహాసభ యుఫ్వింగ్తో కలిసి ఒక పెద్ద స్పిరిచువల్ కన్సర్ట్ని ఏర్పాటు చేస్తున్నాం. భారతదేశం నుంచి ఒక ప్రముఖ ఆర్టిస్ట్ వస్తున్నారు. ఆయన ఎవరు మరియు ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను అతి త్వరలో అనౌన్స్ చేస్తాం. అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. జై తెలుగు తల్లి.
0: ధన్యవాదాలు శ్రీ కేశరాజ్ పొల్య గారు. అయితే మంగళాచరణ్ అనే తెలుగు కార్యక్రమం విశేషంగా ఎప్పుడైనా దైవ పూజలు ఉన్నప్పుడు మన తెలుగు వాళ్ళందరూ ఎంతో ఆత్రతగా వేచి ఉంటారు. అలాగే మంగళాచరణ్ అనే తెలుగు కార్యక్రమం విశేషంగా భక్తులందరి కోసం ప్రసారం చేస్తాం. తిన్నగా శ్రీ వెంకటేశ్వర దేవస్థానం లెస్కాలియే మారిషస్ తెలుగు మహాసభ 53 శాఖ నుంచి ప్రసారం అవుతున్నది. మన మధ్యలో ఇప్పుడు శ్రీ సిమాద్రి లచ్చయ్య గారు కొంతవరకు మాట్లాడుతారు.
2: అందరికీ నమస్కారం. శ్రోతలకు మన ఎంబీసీ రేడియో స్వాగతం. అందరూ స్వాగతం. మన వ్రత దీక్ష మహోత్సవం సందర్భాన అందరూ శుభాకాంక్షలు చెప్తూ ఓం నమో వెంకటేశాయ. కలియుగ వెంకుంత దేవం అఖిలంద కోటి బ్రహ్మానంద నాయకుడు అయిన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య అనుగ్రహం మన అందరిపై ఉండాలని కోరుకుంటూ శ్రోతలందరికీ శ్రావణ మరియు అశ్వయుజ మాసంలో వచ్చే పవిత్ర శ్రీ వెంకటేశ్వర స్వామి శనివారం ఉపవాసల శుభాకాంక్షలు. కలియుగంలో భక్తులను కబాటానికి స్వయంభువుగా వెలిసిన స్వామి మన శ్రీనివాసురు అప్పడలో ఉండి గోవింద అని పిలిస్తే కాలు కొంగు బంగారమై అడుకునే దైవం ఆయన. మన శ్రీ వెంకటేశ్వర దేవస్థానం లెస్కాలి గ్రామంలో అందరూ మన వ్రత దీక్ష మహోత్సవం అందరూ శుభాకాంక్షలు చెప్పుతూ ధన్యవాదం, నమస్కారం.
0: శ్రీ సింహాద్రి లచ్చయ్య గారికి మా కృతజ్ఞతలు సమర్పిస్తూ, అయితే శ్రోతలరా, ఇక్కడ భక్తులందరూ సిద్ధంగా ఉన్నారు. స్వామివారి సన్నిధిలో పాడుతూ, కీర్తనలు పాడుతూ, భజనలు పాడుతూ ప్రస్తుతం లెస్కాలియే శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మారిషస్ తెలుగు మహాసభ 53వ శాఖ నుంచి భక్తులు కీర్తనల ద్వారా స్వామివారి కోసం భక్తి చూపిస్తూ ఏర్పాటు చేస్తున్నారు ఈ భజన మాల. అయితే ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర దేవస్థానం లెస్కాలియే బృందం వాళ్ళు స్వామివారి కోసం కొన్ని కీర్తనలు అంకితం చేస్తూ ఉంటారు. అయితే ఈ 40 రోజుల వ్రత కాలం ఎంతో బాగా జరుగుతుందని అనే నమ్మకంతో మన వ్రతం పాటిస్తూ మనమే మరచిపోతాం కదా. స్వామి సన్నిధిలో ఉంటూ మనకు ఎంతో లాభం వస్తుంది. నిజంగా శ్రోతలరా, ఇంకొకసారి మిమ్మల్ని ఈ పాటలన్నీ ఆనందించడానికి, పులకించడానికి మన మధ్యలో భక్తులందరూ, శ్రీవారి భక్తులందరూ కూడి ఉన్నారు. స్వామివారి కోసం ఎన్నెన్నో కీర్తనలు పాడుతూ తమ భక్తిని చూపించడానికి ఇక్కడికి వచ్చారు. వెంకటేశ్వర స్వామి ఈ కలియుగ దైవంగా విలసిన దైవం ఈ కలియుగంలో

ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించటానికి ప్రపంచమంతటా లక్ష కొలది భక్తులు అక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేయాలనుకుంటే రోజుల నుంచి దర్శనం చేస్తూ ఉంటారు భక్తి భావాలతో అలాగే ఇక్కడ లెస్కాయే శ్రీ వెంకటేశ్వర దేవస్థానం ప్రసారమవుతున్నది మంగళాచరణ అనేది

భక్తులారా, ఇంకొద్ది నిమిషాల్లో ఈ పవిత్రమైన మంగళాచరణ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ గోవిందా గోవింద. శ్రీవారి మహామండల దీక్ష 2026 భక్తి శ్రద్ధలతో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు. నమస్కారం.

ఈశ్వర వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా మంగళాచరణని విశేషమైన తెలుగు కార్యక్రమాన్ని విని ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ ఉంటున్నాం. వెంకటేశ్వర స్వామి కృప ఉంటే

కష్టాలు తొలగి మనస్సు శాంతి కలుగుతుంది. ఆయన ఆశీస్సులతో ప్రతి అడుగు విజయవంతంగా కావాలని కోరుకుంటూ ఉంటున్నాను. శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం ఎంతో బాగా జరుగుతుందని అనే నమ్మకంతో విశేషంగా ఈ మంగళాచరణని తెలుగు కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర దేవస్థానం లెస్కాయే 53 శాఖ నుంచి విని ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ వందనామి దగ్గర సెలవు తీసుకుని నమస్కారం. ఏడుకుందలవాడ వెంకటరమణ గోవింద గోవింద.

ముత్యాల్లాంటి పాటలు, మనసులో దాచుకున్న జ్ఞాపకాలు, ఒకప్పుడు ఎవరో చెప్పిన మాటలు, ఎప్పుడో చూసిన ఒక చూపు, మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి ఒక చిరునవ్వు. ప్రేమకు ఎప్పుడూ పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు. కొన్నిసార్లు ఒక పాటే చాలుగా.

కొన్ని పాటలు మనం ఎప్పుడూ మర్చిపోలేం ఎందుకంటే అవి కేవలం పాటలు కావు మన జీవితంలోని ఒక చిన్న భాగం ఆ పాట విన్నప్పుడు మనకు ముందుగా గుర్తొచ్చేది సినిమా కాదు గాయకుడు కూడా కాదు సంగీత దర్శకుడు కాదు ఒక మనిషి కావచ్చు ఒక ప్రదేశం కావచ్చు మన జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజు కావచ్చు

కొన్ని పాటలు ఎప్పటికీ పాతబడవు. సంవత్సరాలు గడిచిన మన వయస్సు మారిన ఆ పాట మొదలైన క్షణంలో మనసు మాత్రం అదే వయస్సులోకి వెళ్ళిపోతుంది. మరి అలాంటి ఒక మధురమైన జ్ఞాపకాన్ని ఈరోజు మనతో పంచుకుని పాట విందాం.

తిప్పితే ఊరోళ్ళ బుర్ర తిరుగు, నన్ను విప్పితే ఖడ్గాలు పైకి ఎగుర్రో. వీడి నడకలో ఉన్నాడు వీరుడొక్కడు, కాస్త తప్పుకో లేదా నీ నడుము గురుగు. తగ్గి తెత్తాధింతై.

ఈ రోజుల్లో ప్రేమను చెప్పడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఒక మెసేజ్, ఒక ఫోన్ కాల్, ఒక చిన్న ఎమోజీ. కానీ ఒకప్పుడు ఒక చూపు చాలు. ఒక ఉత్తరం కోసం రోజుల తరబడి ఎదురు చూడాలి. ఒక ఫోన్ కాల్ కోసం సరైన సమయం చూసుకోవాలి. ఎవరైనా మనసులో ఉన్నారనే విషయం చెప్పడానికి కూడా ఎన్నో సంకోచాలు. అందుకే ఎప్పటి ప్రేమలో ఒక ప్రత్యేకమైన మాధుర్యం ఉండేమో.

ఐదురు చూపులోనే ప్రేమ ఉండేది, ఆ చెప్పలేని మాటల్లోనే ప్రేమ ఉండేది, ఆ మౌనంలో కూడా ఒక సంగీతం ఉండేది. అలాంటి అందమైన ప్రేమను గుర్తు చేసే మరో పాట.

ఒకప్పుడు ఉత్తరం రాయడం అంటే కేవలం సమాచారం పంపడం కాదు, మనసులో ఉన్న మాటలను నెమ్మదిగా కాగితంపై పెట్టడం, మొదటి వాక్యం ఎలా మొదలు పెట్టాలో ఆలోచించడం, ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అని ఆలోచించడం, చివర్లో ఇంకొంచెం రాయాలని అనిపించడం, అలా ఒక చిన్న ఉత్తరం కూడా ఒక జ్ఞాపకంగా మారేది.

ఈరోజు మన చేతుల్లో ఫోన్లు ఉన్నాయి, కానీ ఆ కాగితంపై కనిపించే చేతి రాతలో ఉన్న ఆప్యాయత మాత్రం ఇంకేదో. కొన్ని జ్ఞాపకాలు టెక్నాలజీతో కాదు, తాకిన కాగితంతో ముడిపడి ఉంటాయి. ఆ పాట కాలపు మాధుర్యాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు మరో అందమైన గీతం.

ప్రేమలు మాట్లాడిన మాటలు మనకు గుర్తుండొచ్చు కానీ మాటని మాట్లాడని మాటలు ఇవి ఇంకా ఎక్కువ కాలం మనతో ఉండొచ్చు ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఏదో చెప్పాలని అనిపించి చెప్పకుండా ఆగిపోయిన క్షణం

ఫోన్ చేతిలో పట్టుకుని కాల్ చేయాలా వద్దా అని ఆలోచించిన క్షణం ఒక పాట వింటూ ఈ పాట అతనికి లేదా ఆమెకు కూడా నచ్చుతుందేమో అని అనుకున్న క్షణం ఇవన్నీ కూడా ప్రేమ కథలోని చిన్న చిన్న అధ్యాయాలే. అందుకే ప్రేమకు మాటల కంటే ముందే ఒక స్వరం ఉంటుంది. ఆ స్వరాన్ని ఎప్పుడూ మనం విందాం.

ప్రేమ కథలన్నీ ఒకేలా మొదలవ్వవు. కొన్ని పరిచయంతో మొదలవుతాయి, కొన్ని స్నేహంతో, కొన్ని ఒక చిన్న అపార్థంతో, మరికొన్ని మాత్రం ఒక చూపుతోనే. మిత్రులారా, ఆశిస్తున్నాం నేటి ప్రసారం మీకు చాలా బాగా మెచ్చింది. ఇక మీ వర్షకు సెలవు. నమస్కారములు, శుభదినం.

0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం.
2: శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం, స్వాగతం. రాత్రి వేళ సరిగా 7:30 అయింది. మన స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం మీరు వింటున్నారు. మంచి మంచి సినీ పాటలతో ఈ రాత్రి వేళ కార్యక్రమం అలవాటు ప్రకారంగా 20 నిమిషాలకు ప్రసారం అవుతున్నది మన కార్యక్రమం. సిద్ధంగా ఉన్నారా? మన కార్యక్రమం విందానికి వందన మీ సేవలో ఉంటుంది. 20 నిమిషాలకు మిమ్మల్ని రంజింపజేయడానికి అయితే పడింది శ్రోతలరా.

విశేషంగా రాత్రి వేళ ఎవరెవరో ఇప్పుడిప్పుడు తమ రేడియో ఆన్ చేసి గుర్తించుకోండి. రాత్రి వేళ కార్యక్రమం కొనసాగిస్తూ ఉంటున్నాం. మన స్వరాల వేదిక మంచి సినీ పాటలతో ఆనందించండి ఈ రాత్రి వేళ. వందన మీతో ఉంటుంది 20 నిమిషాలకు.

రాత్రి వేళ ఎవరెవరు తమ భోజనం చేస్తున్నారు లేదా ఎప్పుడిప్పుడు తయారు చేస్తున్నారు సురుచి చెప్తూ మన కార్యక్రమం కొనసాగిస్తూ ఉంటున్నాం. ఆదివారం నాడు అంటే ఎంతో ఆనందంగా సమయం గడుపుతున్నారు. ఒక వీకెండ్ అయిపోయింది, ఇంకా రోజంతా మీరు ఎంతో ఆనందంగా గడిపారు అనే నమ్మకంతో ఈ రాత్రి వేళ కార్యక్రమం కొనసాగిస్తూ స్వరాల వేదిక.

సంగీత ప్రియులారా, ఈ రాత్రి వేళ స్వరాల వేదిక అని తెలుగు కార్యక్రమంలో ప్రసారం చేసిన పాటలన్నీ ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ, అయితే మన కార్యక్రమం పూర్తి అవుతున్నది. ఇంతటితో వందనామి దగ్గర సెలవు తీసుకుని శుభరాత్రి, నమస్కారం.